0: ఎక్కడండి భేటీ వేసేస్తా అని నిన్ను వదిలిపోలేనే. అల్కణమి నానబాయిల్ కుంతివిని నన్ను అడగలవా?
1: సై నోడ్తీని నాన్ కన్నడక అరిగ యావేన్ మంగళూరు బోండా హుబ్బళ్ళి ఖేడా మైసూర్ పాక్ పకోడా తింటవ గండర గండా బిట్ట